0: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
1: బ్రిస్బేన్ తెలుగు లహరి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నరసింహారావు వాక. ఈ పవిత్ర సందర్భంలో మీతో గీతా జ్ఞానాన్ని పంచుకోవడం నాకు ఆనందకరమైనది. వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిదం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాశిష్టాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమః. మన జీవితంలో నిజమైన మార్గదర్శకులు గురువులు. గురువు అనేది కేవలం బోధించేవాడు కాదు, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని చూపించేవాడు. గురువుల మహిమను వర్ణించటం మాటలకందదు. జ్ఞానాన్ని ప్రసాదించి ధర్మమార్గాన్ని చూపించి మన జీవితాన్ని వెలుగులో నింపేవారు గురువులు. ఈరోజు భగవద్గీత ఆరంభించే ముందు వేదవ్యాసుల వారికి, శంకర్ భగవత్పాదుల వారికి, రామానుజాచార్యుల వారికి, మధ్వాచార్యుల వారికి, స్వామి వివేకానంద గారికి, శీల ప్రభుపాదుల వారికి, స్వామి ముకుందానంద వారికి నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయము ధీరయేత్. భారతీయ ఆధ్యాత్మిక సంపదలో అగ్రగణ్యమైన గ్రంథం భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి విషాదాన్ని నివారిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన దివ్యోపదేశమే భగవద్గీత. గీతను ప్రజల హృదయాలలో నిలిపిన ఇద్దరు మహనీయుల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరియు పండిత శిరోమణి గంగాధర శాస్త్రి గారి గురించి. భగవద్గీత అనేది కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, అది జీవన విధానం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఆయన స్వరంలో భగవద్గీత శ్లోకాలు వినిపించినప్పుడు అది కేవలం గానం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ప్రతి శ్లోకాన్ని శుద్ధోచ్చారణతో భావపూర్వకంగా ఆలపించి గీతను ఇంటింటికీ చేర్చారు. ఈనాటికి ఎందరో ఇళ్లల్లో గీతాగానం వినపడుతుంది అంటే దానికి కేవలం ఘంటసాల గారు చేసిన కృషే కారణం. ఘంటసాల గారి గాత్రంలో గీత వినడం అంటే శ్రవణయోగం చేసినట్లే. ఆయన స్వరం ద్వారా గీతలోని భక్తి, జ్ఞానం, వైరాగ్యం మూడు మార్గాలను స్పష్టంగా అనుభూతి పొందుతాము. ఇక గంగాధర శాస్త్రి గారి విషయానికి వస్తే ఆయన భగవద్గీతకు ఇచ్చిన తాత్పర్యం ఎంతో లోతైనది. సంస్కృత శ్లోకాలను సులభమైన తెలుగులో వివరిస్తూ సాధారణ పాఠకుడికి కూడా అర్థమయ్యేలా చేసిన పాండిత్యం ఆయనది. గీతలోని కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం వంటి అంశాలను తర్కబద్ధంగా, శాస్త్రీయంగా వివరించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 108 శ్లోకాలను గానం చేసి తాత్పర్యంతో వివరిస్తే, గంగాధర శాస్త్రి గారు భగవద్గీతలోని 700 గానం చేయటమే కాదు, వాటి తాత్పర్యాన్ని సులభంగా సాధారణ పాఠకుడికి కూడా అర్థమయ్యేలా చేశాయి. ఘంటసాల గారు గీతను మన హృదయాలకు చేరువ చేస్తే, గంగాధర శాస్త్రి గారు గీతను మన బుద్ధికి చేరువ చేశారు అని చెప్పవచ్చు. ఒకరు స్వరంతో, మరొకరు శాస్త్రబోధతో ఇద్దరూ కలిసి గీతామృతాన్ని ప్రజలకు అందించారు. ఇప్పటికీ తెలుగువారి హృదయాలలో గీత నిలిచి ఉంది అంటే దానికి వీరు చేసిన సేవకు ఏ భాషలో ప్రశంసించినా అది తక్కువే అవుతుంది. గీతా శ్లోకాలను అమృత స్వరాలతో మన హృదయాలలో నిత్యంగా నిలిపిన ఘంటసాల గారికి, గంగాధర శాస్త్రి గారికి భక్తి శ్రద్ధలతో పాదాభివందనాలు. గీతార్థాన్ని సులభంగా, సుముగంగా హృదయానికి హత్తుకునేలా వివరించిన గంగాధర శాస్త్రి గారికి నా ప్రత్యేక పాదాభివందనాలు. ఆయనకు నేను ఏకలవ్య శిష్యుణ్ణి అని చెప్పుకోటానికి గర్వపడతాను. ఆయన గీతబోధను విని నా అడుగు గీతవైపు నడిచింది. ఈరోజు రేడియోలో గీతను చెప్పే స్థాయికి నన్ను ఎదిగే విధంగా చేసిన దానికి గంగాధర శాస్త్రి గారే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న అధ్యాయాల గురించి నెమరు వేసుకొని అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే వేళ తన రథాన్ని ఇరుసేనల మధ్య నిలిపి చూడగానే అర్జునుడు ఎదుట కనిపించింది శత్రుసేన కాదు, తన బంధువులు, గురువులు, మిత్రులను ఎదుట చూసి విచారంతో మునిగిపోతాడు. ఆ దృశ్యం అర్జునుడి మనసును కుదిపివేస్తుంది. అతని చేతులు వణుకుతాయి, గుండె బరువెక్కుతుంది, గాంధీవ్యం చేతినుంచి జారిపోతుంది. ధైర్యవంతుడైన వీరుడు ఈ క్షణంలో విచారవశుడై కూర్చుంటాడు. ఎవ్వరిని సంహరించి ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అనే సందేహం తన మనసును ముంచెత్తుతుంది. ఇదే మన జీవితంలోనూ జరుగుతుంది. కర్తవ్యం ఒకవైపు, అనురాగం మరోవైపు, ధర్మమేమిటి, అధర్మమేమిటి అనే సందిగ్ధంలో మనసు తూలిపోతుంది. అర్జునుడి విషాదమే గీతా ప్రవాహానికి ఆరంభం. ధర్మసందేహం, మానసిక గందరగోళం, ఆత్మవిశ్వాసం కోల్పోవటం, ఇదే మొదటి అధ్యాయం, అర్జునుడి విషాద యోగం సారాంశం. ఇంకా రెండో అధ్యాయానికొస్తే సాంఖ్యయోగం. విషాదంలో కూరుకుపోయిన అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు. ఇదే సాంఖ్యయోగం. సాంఖ్యయోగాన్ని మనం ఆత్మతత్వబోధ అని కూడా చెప్పవచ్చు. సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ నజాయతే మ్రియతేవా కదాచిత్ అంటూ ఆత్మకు జననం లేదు, మరణమూ లేదు, అది నిత్యము, శాశ్వతము, శరీరం మారుతుంది, కాలంలో కలిసిపోతుంది, కాని ఆత్మ ఎప్పటికీ నశించదు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడికి శోకం ఎందుకు, భయమూ ఎందుకు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరంగా ఆత్మ గురించి వివరిస్తాడు. ఇదే అధ్యాయంలో మరో మహాసూత్రాన్ని అందిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. మన ధర్మం, కర్తవ్యాన్ని చెయ్యటం, ఫలితం మన చేతుల్లో లేదు అని. అదే మనం కర్మణ్యేవాధికారస్య అనే శ్లోకంలో వివరంగా తెలుసుకున్నాం. ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యం చెయ్యటమే కర్మయోగం అని. తదుపరి స్థితప్రజ్ఞ లక్షణాలని మనం సాంఖ్యయోగంలో తెలుసుకుంటాం. సుఖదుఖాలలో సమంగా ఉండేవాడు, లాభనష్టాలకు అతీతుడై నిలిచేవాడు, ఇంద్రియాలను జయించిన వాడే స్థితప్రజ్ఞుడు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తాడు. ఈ అంశాలే మనం సాంఖ్యయోగంలో తెలుసుకున్నాం. ఇంకా మూడో అధ్యాయం కర్మయోగానికి వస్తే శ్వాస ఉన్నంత వరకు కర్మ తప్పదు. మనిషి కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అందుకే శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు, కర్మలను వదలటం కాదు, కర్మలలో ఆసక్తిని వదలాలి అని. స్వధర్మాన్ని పాటిస్తూ లోకక్షేమం కోసం కర్తవ్యాన్ని నిర్వర్తించడం, ఇదే నిజమైన కర్మయోగం. మన పని మనం చెయ్యాలి, కాని ఫలితం మీద అధికారం లేదని గుర్తుంచుకోవాలి. లోకసంగ్రహమే లక్ష్యంగా, స్వార్థం లేకుండా చేసే ప్రతి కర్మ యజ్ఞస్వరూపమని శ్రీకృష్ణుడు వివరంగా తెలియజేస్తాడు. యోగః కర్మసు కౌశలం అని మనం కర్మయోగంలో తెలుసుకుంటాం. అంటే కర్మను నైపుణ్యంతో, సమతాభావంతో, ఫలాసక్తి లేకుండా ధర్మబద్ధంగా చేయటమే యోగం అని. ఇదే మూడవ అధ్యాయంలో మనం తెలుసుకున్న సందేశం. ఇక నాలుగో అధ్యాయానికి వస్తే దీనిని జ్ఞానయోగం లేదా జ్ఞాన కర్మసన్యాస యోగం అని అంటారు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మహత్తర రహస్యాన్ని వెల్లడిస్తాడు. అదే తన అవతార రహస్యం. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు లోకక్షేమం కోసం పరమాత్మ అవతరిస్తాడని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తాడు. ఈ అధ్యాయం మనకు చెప్తుంది జ్ఞానం ద్వారా కర్మబంధాలు చెదిరిపోతాయి, అజ్ఞానం చీకటిని పారదోలే దీపమే జ్ఞానం అని. తద్విద్ది ప్రణిపాదేనా అని శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకంలో ఒక గురువుని ఆశ్రయించి వినయంతో ప్రశ్నలు అడుగుతూ గురువుకి సేవ చేస్తూ జ్ఞానాన్ని పొందాలని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తాడు. జ్ఞానమనే అగ్ని పాపాలను, బంధాలను భస్మం చేస్తుంది అని వివరంగా తెలియజేస్తాడు. కర్మకు దిశ చూపేది జ్ఞానం. జ్ఞానంతో చేసిన కర్మ విముక్తి వైపు దారితీస్తుంది. ఇదే నాలుగో అధ్యాయంలో మనం తెలుసుకున్న అత్యంత నిగూఢమైన సందేశం. ఇక 5వ అధ్యాయం కర్మసన్యాస యోగం. ఈ అధ్యాయం ఆరంభంలోనే అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. ఓ కృష్ణ, నీవు సన్యాసాన్ని ప్రశంసిస్తున్నావు, కర్మయోగాన్ని కూడా ప్రశంసిస్తున్నావు, వీటిల్లో నాకు శ్రేయస్సు ఏదో స్పష్టంగా చెప్పు. కర్మసన్యాసమా కర్మయోగమా? అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో జవాబు చెప్తాడు. కర్మసన్యాసము కర్మయోగము రెండూ మోక్షానికి దారితీస్తాయి, కాని కర్మసన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టమైనది అని. కర్మయోగి రెండు బాధ్యతలను నిర్వర్తిస్తాడు, ప్రాపంచిక కర్తవ్యాలు, ఆధ్యాత్మిక సాధన. ఇవి రెండూ సమతుల్యంగా కొనసాగుతాయి అతని జీవితంలో. అతను పనిచేస్తాడు, కాని ఆసక్తి లేకుండా ఫలితాన్ని భగవంతునికి అర్పించి భగవంతునిపై అర్పణ భావనతో పనిచేస్తాడు. కాబట్టి కర్మయోగియే శ్రేష్టమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక నిజమైన సన్యాసి ఎవరంటే, ద్వేషం లేనివాడు, ఆశ లేనివాడు, ఆశ లేకుండా జీవించేవాడు అతడే నిజమైన సన్యాసి అని. ఒక సన్యాసికి సుఖదుఖాలు, లాభనష్టాలు, కీర్తి అపకీర్తులు ఏదీ అతన్ని కదిలించలేవు. దీనికి భగవద్గీత ఒక అందమైన ఉపమానం చెప్తుంది. తామరాకు మీద నీరు జారిపోతుంది కదా, అలాగే భగవంతునికి అర్పణ భావనతో చేసే కర్మలు మనల్ని ఎటువంటి బంధానికి గురిచెయ్యవు. భగవంతునికి అర్పణ భావనతో చేసే కర్మలు మనపై పాపబంధము కలిగించవు. జ్ఞానులు అందరిలోనూ ఒకే ఆత్మను చూస్తారు. వారికి బ్రాహ్మణుడిలోనూ, కుక్కలోనూ, ఒక చండాలుడిలోనూ, అందరిలోనూ భగవంతుని చైతన్యమే దర్శనమిస్తుంది. దానినే సమదృష్టి అంటారు. అదే జ్ఞానం. గతవారం మనం చెప్పుకున్న ధ్యానయోగం గురించి ఒక్కసారి నెమరు వేసుకొని 7వ అధ్యాయంలోకి వెళ్దాం. కర్మయోగం అంటే మనం రోజువారీ జీవితంలో ఉన్న కర్తవ్యాలను వదలకుండా వాటినే భగవంతుని అర్పణ భావనతో చెయ్యటం అని తెలుసుకున్నాం. ఈ విధంగా చేసినప్పుడు మనం చేసే ప్రతి పని ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది. ముఖ్యంగా ధ్యానయోగంలో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలేమిటంటే, కర్మలను భక్తితో, నిరాసక్త భావంతో చేసినప్పుడు అవి మన మనసును శుద్ధి చేస్తాయి అని. ఆ శుద్ధమైన మనసులోనే నిజమైన జ్ఞానం స్థిరపడుతుంది. మనసు శాంతించాక ధ్యానం సహజంగా మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రధాన మార్గంగా మారుతుంది. ధ్యానం ద్వారా యోగి తన అంతర్ముఖతలోకి ప్రయాణించి మనసును నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే నియంత్రణ లేని మనసు మనకు శత్రువులా పనిచేస్తుంది. అది మనల్ని దారి తప్పిస్తుంది, చంచలతను పెంచుతుంది. కాని శిక్షణ పొంది నియంత్రణ కలిగిన మనసు అత్యంత విశ్వసనీయమైన మిత్రుడిగా మారుతుంది. కేవలం కఠినమైన తపస్సులు లేదా అతిగా శారీరక నియమాలు పెట్టడం ద్వారానే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యం కాదు అని. జీవితం అన్ని అంశాలలో సమతుల్యత అవసరమని, ఆహారం, పని, వినోదం, నిద్ర ఇవన్నీ మితంగా నియంత్రణలో ఉండాలి, అదే నిజమైన యోగ జీవనం అని. తరువాత ఆయన ధ్యాన సాధనను వివరిస్తూ ఒక అందమైన ఉపమానం ఇస్తాడు. గాలిలేని ప్రదేశంలో దీపం ఎలా స్థిరంగా వెలుగుతుందో అలాగే సాధకుడు తన మనసును ధ్యానంలో స్థిరంగా ఉంచాలి. మనసు చాలా చంచలమైనది కావచ్చు, కాని నిరంతరం అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా దాన్ని క్రమంగా నియంత్రించవచ్చు అని. మనసు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మళ్ళీ మళ్ళీ భగవంతుని వైపు తీసుకురావాలి. నిరంతరం ప్రయత్నించడం వల్ల చివరికి మనసు శుద్ధమై అలౌకిక స్థితిలో స్థిరపడుతుంది. అదే సమాధి స్థితి. అక్కడ వ్యక్తి అనంతమైన శాంతి మరియు దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. తరువాత అర్జునుడు ఒక సందేహం వ్యక్తం చేస్తాడు. ఒక సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ చంచలమైన మనసు వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోతే అతని గతి ఏమవుతుంది అని. దానికి శ్రీకృష్ణుడు భరోసా ఇస్తాడు. ఆధ్యాత్మిక సాధనలో నడిచే వ్యక్తి ఎప్పుడూ నశించడు అని. అతని ప్రయత్నం వృద్ధా కాదు, గత జన్మలలో చేసిన సాధన కూడా నశించదు, అది సంరక్షించబడి తదుపరి జన్మలలో కొనసాగుతుంది. అందుకే సాధకుడు ఎక్కడ ఆపాడో అక్కడ నుండే మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాడు. అనేక జన్మల సాధన ఫలితంగా చివరికి యోగి ఈ జన్మలోనే పరమాత్మను చేరుకుంటాడు. చివరిగా శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. తపస్విలు

జ్ఞానులు కర్మయోగులు, అందరికీ మించి భక్తియోగి ఉత్తముడు అని. భక్తియోగి అందరిలో కల్లా అత్యున్నతుడు, ఎందుకంటే భగవంతుని పట్ల ప్రేమభక్తితో పూర్తిగా నిమగ్నమై ఉంటాడు.

0: यज्ञात्वानेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते।
1: ओ అర్జున, నీ మనసును సంపూర్ణంగా నాయందే నిలిపి భక్తియోగ సాధన ద్వారా నాకు శరణాగతి చేసినప్పుడు నన్ను ఎలా సందేహానికి తావు లేకుండా పూర్తిగా తెలుసుకోగలవో ఇప్పుడు శ్రద్ధగా వినుము. ఏ జ్ఞానాన్ని, ఏ విజ్ఞానాన్ని తెలుసుకున్న తరువాత ఈ లోకంలో మరేది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో ఆ పరమసత్యాన్ని నేను నీకు సంపూర్ణంగా వెల్లడిస్తాను. అది తెలుసుకున్నవాడు ఇక అన్వేషణలో చిక్కుకోడు, ఎందుకంటే అది సర్వ జ్ఞానానికి మూలం, సర్వ అనుభవాలకు పరాకాష్ట. ఓ అర్జున, ఇదే ఆ పరమజ్ఞానం. నీ హృదయాన్ని వెలిగించే, నీ మనసును స్థిరపరిచే, నీ జీవితాన్ని పరిపూర్ణత వైపు నడిపించే సత్యం.

భగవత్, ఓ అర్జున, విశ్వమంతా చూసినప్పుడు నీకు కనిపించే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి మాత్రమే కాదు, మనసు, బుద్ధి, అహంకారం కూడా, ఈ ఎనిమిది అన్నీ నా భౌతిక ప్రకృతి యొక్క విభిన్న రూపాలు. ఈ సృష్టిలో కనిపించే ప్రతి ఆకారం, ప్రతి పదార్థం, ప్రతి వైవిధ్యం అన్నీ ఈ యొక్క ప్రకృతి శక్తి నుంచే ఉద్భవించాయి. రూపాలు మారినా మూలం మాత్రం ఒక్కటే. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మనకు బయట కనిపించే ప్రపంచం మాత్రమే కాదు, మన లోపల జరిగే ఆలోచనలు, నిర్ణయాలు, నేను అనే భావన కూడా ఇవన్నీ దైవశక్తి యొక్క వ్యక్తీకరణలే. అంటే మనం చూస్తున్నది, అనుభవిస్తున్నది అన్నీ మాయ అనే ఆయన భౌతిక శక్తి యొక్క విభాగాలే. కానీ ఈ మాయ వెనుక ఉన్న పరమసత్యం, ఆ దైవ చైతన్యం, అదే నిజమైన తత్వం. ఆ అవగాహన కలిగినప్పుడు మన దృష్టి మారుతుంది. ప్రపంచాన్ని మాత్రమే కాదు, మనల్ని మనం కూడా కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తాము. ఓ అర్జున, ఇప్పటి వరకు నేను చెప్పిన నా భౌతిక ప్రకృతి అది అతి తక్కువ స్థాయి శక్తి. కానీ దానికంటే అతీతంగా మరొక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవశక్తి, ఆత్మశక్తి. ఈ శక్తి ద్వారానే ఈ జగత్తులోని సమస్త జీవరాశులు చైతన్యంతో జీవిస్తాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి. మనకు కనిపించే పదార్థం ప్రపంచం ఒకవైపు ఉంటే, దానికి జీవం పోసే చైతన్యం మరోవైపు ఉంటుంది. ఆ చైతన్యమే ఆత్మ. అదే దైవంతో మనల్ని కలిపే సూత్రధారం. ఈ సత్యాన్ని అర్థం చేసుకునే సమయంలో మనకు ఒక అద్భుతమైన తత్వం మనకు అవగతమవుతుంది. అదే అద్వైత భావన. అంటే భగవంతుడు మరియు ఆత్మ ఇవి ఒకే సమయంలో భిన్నము, అభిన్నము అని. ఉదాహరణకి అగ్ని మరియు దాని నుంచి వచ్చే వేడి, దాని నుంచి వచ్చే వెలుగు, మనం వాటిని వేరుగా భావించవచ్చు. వేడి ఒకటి, వెలుగు ఒకటి. కానీ వాస్తవానికి అవి అగ్నితో విడదీయరాని బంధం కలిగినవే. అగ్ని లేకుండా వేడి లేదు, వెలుగు లేదు. అలాగే ఆత్మ మరియు భగవంతుడు. ఒక దృష్టిలో చూస్తే ఆత్మ అనేది దైవశక్తి, అది భగవంతునితో ఏకత్వాన్ని కలిగి ఉంటుంది. మరో దృష్టితో చూస్తే ఆత్మ ఒక వ్యక్తిగత అనుభవకర్తగా, భగవంతుడు పరమమూలంగా వేరువేరుగా కనిపిస్తారు.

0: అంటే ఇవి విడదీయలేని సంబంధం కలిగినవే, అయినప్పటికీ తమ తమ అస్తిత్వంలో ప్రత్యేకతను కూడా కలిగి ఉంటాయి. ఈ అవగాహన వచ్చినప్పుడు మనం మనల్ని కేవలం శరీరంగా కాకుండా దైవ చైతన్యంతో అనుసంధానమైన ఆత్మగా అనుభవించటం ప్రారంభిస్తాము. అదే ఆధ్యాత్మిక యాత్రలో ఒక గొప్ప మలుపు.
1: ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపదారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా.
0: ఓ అర్జున, ఈ జగత్తులో ఉన్న సమస్త జీవరాశులు చలించేవి, నిశ్చలమైనవి. అవి నా ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి. ఒకటి భౌతిక ప్రకృతి యొక్క శక్తి, మరొకటి జీవశక్తి. ఈ రెండిటి సమన్వయమే సృష్టి. ఇది కేవలం సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పే వాక్యం మాత్రమే కాదు, మన అస్తిత్వానికి మూలం ఏమిటో తెలియజేసే దివ్య సందేశం. నేనే ఈ సమస్త సృష్టికి ఉత్పత్తి మూలస్థానం. నా నుంచే అన్నీ ఉద్భవిస్తాయి, చివరికి నాలోనికే లయమైపోతాయి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. మనకు కనిపించే ఈ విశ్వం, అనేక గ్రహాలు, నక్షత్రాలు, జీవరాశులు, ఇవన్నీ ఒకే మూలం నుండి ఉద్భవించి మళ్ళీ అదే మూలంలో లీనమవుతాయి. అంటే భగవంతుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయనే ఆ సృష్టికి ఆధారం, ఆ సృష్టిలోని ప్రతి కణంలో వ్యాపించిన చైతన్యం, మరియు చివరికి అందరూ చేరే పరమగమ్యం. మన జీవితం కూడా ఈ సత్యంతోనే ముడిపడి ఉంది. మనం ఆయన నుండే వచ్చినవాళ్లం, ఆయన వైపే ప్రయాణిస్తున్నవాళ్లం. ఈ అవగాహన మనలో కలిగినప్పుడు మన జీవితం పట్ల మన దృక్పథం మారుతుంది. ప్రపంచాన్ని వేరువేరుగా కాకుండా ఒకే దివ్య స్వరూపంగా చూడటం ప్రారంభిస్తాము. అదే ఆధ్యాత్మిక జ్ఞానానికి అసలైన ప్రారంభం, మరియు పరమాంతం కూడా.
1: మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ.
0: ఈ శ్లోకం ద్వారా భగవంతుడు అర్జునుడితో ఒక అత్యంత గంభీరమైన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఓ అర్జున, నాకంటే ఉన్నతమైనది మరి ఏదీ లేదు. ఈ సమస్త సృష్టి అంతా నాయందే ఆధారపడి ఉంది. పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్లు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనకు కనిపించేది రూపాలు, పేర్లు, జీవులు, కాని వాటి వెనుక ఉన్న ఆధారం ఆ దైవచైతన్యం. ఆయనే సృష్టికర్త, ఈ విశ్వాన్ని సృష్టించినవాడు. ఆయనే స్థితికర్త, ఈ సృష్టిని నడిపిస్తూ పోషిస్తున్నవాడు. ఆయనే లయకర్త, సమయం వచ్చినప్పుడు అన్నిటినీ తనలో లీనమయ్యేలా చేసే పరమశక్తి. ఈ శ్లోకం ద్వారా మనం ఒక సున్నితమైన సత్యం తెలుసుకోవచ్చు. జీవాత్మలకు స్వేచ్ఛ ఉంది. మనం ఎన్నుకునే ఆలోచనలు, చర్యలు మనవే. కాని ఆ స్వేచ్ఛను ఇచ్చింది భగవంతుడే. మనం నిలబడి జీవించడానికి అవసరమైన శక్తి, ప్రాణం, అవకాశం భగవంతుడిచ్చినవే. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు మనలో ఒక వినయం పుడుతుంది, ఒక అనుబంధం పుడుతుంది. మన జీవితం ఒక యాదృచ్ఛిక ప్రయాణం కాదు, దైవంతో ముడిపడిన ఒక పవిత్ర యాత్ర అని అర్థమవుతుంది.
1: రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నుషు పుణ్యోగంధః.

0: तपश्चास्मि तपस्विशो बीजं मां सर्वभूतानां विद्धिपार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्
1: సమస్త మానవులలో వ్యక్తమయ్యే ప్రతి స్వార్థం, ప్రతి ప్రతిభ, ప్రతి శక్తి అన్నిటికీ మూలాధార శక్తి శ్రీకృష్ణుడే అని ఆయన స్వయంగా ప్రకటిస్తున్నాడు. నీటిలోని రుచిని నేనే, సూర్యుని తేజస్సునూ నేనే, చంద్రుడిలోని చల్లదనాన్ని నేనే, నీటి ప్రతి చుక్కలోని రుచిని నేనే. ఓ కుంతీపుత్రుడా, సూర్యుని తేజస్సులోనూ చంద్రుడి చల్లని వెలుగులోనూ ప్రకాశించేది నేనే, వేదముల గర్భంలో నినదించే పవిత్ర ఓంకారమును నేనే, ఆకాశమంతా వ్యాపించే శబ్దమును నేనే, మానవులలో కనిపించే సామర్థ్యం కూడా నేనే, భూమి మీద వచ్చే ఆ స్వచ్ఛమైన సువాసనలో నేనే ఉన్నాను, అగ్నిలో మెరిసే తేజస్సును కూడా నేనే, సమస్త ప్రాణులలో ప్రవహించే జీవశక్తిని నేనే, తపస్సులో నిలిచే తపస్విల తపస్సును కూడా నేనే. ఓ అర్జున, ఈ జగత్తులోని సమస్త ప్రాణులకు సనాతనమైన మూలబీజం నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో వెలిగే ప్రజ్ఞ కూడా నాదే, తేజోవంతులలో దహించే తేజస్సు కూడా నాదే, మనలో ఉన్న ప్రతిభ మనదే కాదు, అది దివ్యప్రసాదం. ఈ భావన మనసులోకి దిగితే అహంకారం కరుగుతుంది, భక్తి పెరుగుతుంది, జీవితం ఒక యోగమార్గంగా మారుతుంది.

ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ జగత్తులోని సమస్త ప్రాణులకు సనాతనమైన మూలబీజం నేనే అని ప్రకటించాడు. దానిని కొనసాగింపుగా ఏం చెప్తున్నాడంటే, బలవంతులలో కనిపించే బలం అది కేవలం శారీరక శక్తి కాదు, కామరాగాలకు అతీతంగా అహంకారానికి దూరంగా ధర్మానికి లోబడి ఉండే పవిత్ర బలం అది నేనే అని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. అంటే బలవంతులలో కనిపించే బలము కూడా నేనే అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడిక్కడ. మరియు మన జీవితంలో ఉన్న కోరికలు కూడా అన్నీ త్యజించాల్సినవే కావు, ధర్మానికి విరుద్ధం కానివి, శాస్త్ర సమ్మతమైనవి, జీవన వ్యవస్థను నిలబెట్టే పవిత్ర గృహస్థు ధర్మంలో భాగమైనవి. అలాంటి కోరికలలో కూడా నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుడు చెప్పే సత్యం ఏమిటంటే, బలం ఉన్నా అది స్వార్థం కోసం కాకూడదు, కోరికలు ఉన్నా అవి నియంత్రణలో ఉండాలి. ధర్మంతో నిలబడే బలం, శాస్త్రంతో నడిచే కోరిక, అదే దివ్యత్వానికి దారిచూపిస్తుంది. ఈ భావన మనలో బలంగా స్థిరపడితే మన జీవితం సమతుల్యమవుతుంది, శక్తి కూడా పవిత్రమవుతుంది, కోరిక కూడా సాధనగా మారుతుంది. ఏ

0: ఈ జగత్తును నడిపించే భౌతిక ప్రకృతి మూడు గుణాల రూపంలో వ్యక్తమవుతుంది. సత్వము, రజస్, తమస్సు. శాంతి, జ్ఞానం, పవిత్రతను ఇచ్చేది సత్వము. చర్య, ఆసక్తి, ఆవేశాన్ని నడిపేది రజస్సు. అజ్ఞానం, ఆలసత్వం, మోహాన్ని కలిగించేది తమస్సు. ఈ మూడు గుణాలు ఈ సృష్టి మొత్తం నడవటానికి కారణమవుతున్న శక్తులు. కాని ఈ మూడు గుణాలు స్వతంత్రంగా లేవు. ఈ గుణాలన్నీ కూడా శ్రీకృష్ణుని యొక్క దివ్యశక్తి ద్వారానే వ్యక్తమవుతున్నాయి. అవి ఆయనతోనే ఉన్నాయి, ఆయన ఆధారంగానే ఉన్నాయి. అయితే ఆయన ఈ గుణాలకు అతీతుడు. అవన్నీ ఆయనను ప్రభావితం చెయ్యలేవు. ఇక్కడ మనకు చెప్పే గొప్ప సందేశమేమిటంటే, మనలో కూడా ఈ మూడు గుణాలు ఉన్నాయి, కాని మన అసలు స్వరూపం ఈ గుణాలకు అతీతమైనది అని. మనము గుణాల ప్రభావంలో కాకుండా జ్ఞానంతో జీవించగలిగితే మన జీవితం బంధనం నుండి విముక్తి వైపు పయనిస్తుంది.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.

మాయ యొక్క త్రిగుణముల ప్రభావానికి లోనై ఈ లోకంలోని మనుషులు మోహితులైపోతున్నారు. సత్వము, రజస్, తమస్ ఈ మూడు గుణాలు వారి బుద్ధిని కప్పివేస్తున్నాయి. అందుకే క్షణభంగురమైన శారీరక సుఖాలకే వారు ఆకర్షితులవుతున్నారు. శాశ్వతమైన సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. మనిషి దివ్యత్వాన్ని గ్రహించలేకపోవడం అతని తప్పు కాదు, అతని మనసును కట్టిపడివేసిన మాయ యొక్క గుణాలే కారణం. అంటే దేవుడు దూరంగా లేడు, దేవుడు దొరకనివాడూ కాదు. మనసు మాయలో చిక్కుకుపోవడం వల్లే మనం ఆయనను గుర్తించలేకపోతున్నాం. మనము గుణాల ప్రభావాన్ని దాటి దివ్య సత్యాన్ని గ్రహించే దిశగా అడుగువేస్తే అప్పుడే మోహం తొలగుతుంది, జీవితం నిజమైన ఆనందాన్ని పొందుతుంది.

ఈ ప్రకృతి సత్వము, రజస్, తమస్ అనే మూడు గుణాలలో నిండి ఉంది అని మనం తెలుసుకున్నాం. ఈ త్రిగుణాత్మకమైన దైవీ శక్తినే మాయ అంటారు. ఈ మాయ అత్యంత శక్తిమంతమైనది, అత్యంత సూక్ష్మమైనది. దానిని అధిగమించటం చాలా కష్టతరమైనది, ఎందుకంటే ఇది మన బుద్ధిని కప్పివేస్తుంది, మనసును మోహంలో పడివేస్తుంది, నిజాన్ని కనిపించనివ్వదు. ఈ శ్లోకం ద్వారా ఏం ఉపదేశిస్తున్నాడంటే, నాకు శరణాగతి చేసిన వారు ఈ మాయను సునాయాసంగా దాటిపోగలరు అని. అంటే మన శక్తితో మాత్రమే కాదు, మన బుద్ధితో మాత్రమే కాదు, భగవంతుని కృపతో, శరణాగతితో ఈ మోహాన్ని దాటవచ్చు. ఇక్కడ మనకి చెప్పే సత్యం ఏమిటంటే, జీవితం ఒక పోరాటం కాదు, ఒక సమర్పణ. మనము నేనే అనే భావనను విడిచిపెట్టి నీవే అనే భావనలో జీవిస్తే మాయబంధనం క్రమంగా కరిగిపోతుంది, మనసు శాంతిని పొందుతుంది, జీవితం దివ్య మార్గంలో ముందుకు సాగుతుంది. నమాం దుష్కృతినో మూఢాః

0: భగవంతుని శరణు పొందటం మన జీవితానికి అత్యున్నతమైన మార్గం. కాని ప్రతి ఒక్కరూ ఆ మార్గాన్ని ఎంచుకోరు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, నాలుగు రకాల మనుషులు నాకు శరణాగతి చెయ్యరు అని. మొదటివారు జ్ఞానం లేనివారు, సత్యం తెలుసుకునే ఆసక్తి లేకుండా జీవించేవారు. రెండవ వారు తెలుసుకునే సామర్థ్యం ఉన్నా సోమరితనం అలవాట్ల బంధంలో తమని తాము మోసం చేసుకునేవారు. మూడవ వారు బుద్ధిభ్రమకు గురైనవారు, తప్పును సత్యమని సత్యాన్ని తప్పు అని భావించేవారు. నాలుగవ వారు ఆసురీ ప్రవృత్తి కలవారు, అహంకారం ద్వేషం స్వార్థంతో నిండిపోయినవారు. ఇది ఇతరులను విమర్శించడానికి కాదు, మనలో మార్పు ప్రారంభమైనప్పుడే శరణాగతి మార్గం ప్రారంభమవుతుంది. జ్ఞానం పెరిగితే, ఆలసత్వం తగ్గితే, బుద్ధి స్పష్టమైతే, హృదయం వినమ్రతతో నిండితే అప్పుడు మనము భగవంతుని వైపు సహజంగానే ప్రయాణిస్తాము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్ధార్ది జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఓ భరతశ్రేష్ఠుడా, మనుషులు నన్ను ఆశ్రయించే విధానాలు కూడా నాలుగు. ఆపదలో ఉన్నవారు, జిజ్ఞాసువులు, ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు మరియు జ్ఞానములో స్థిరులై ఉన్నవారు. భగవంతుని వైపు అడుగువేయటానికి ప్రతి మనిషికి ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ఒకటి, ఆపదలో ఉన్నవారు జీవితం భారంగా అనిపించినప్పుడు, ప్రాపంచిక ఆధారాలు చేతులెత్తేసినప్పుడు మనసు సహజంగానే దైవాన్ని ఆశ్రయిస్తుంది. కష్టమే అయినా అది మనల్ని దేవుని దగ్గరకు తీసుకువెళ్లే ద్వారమవుతుంది. మరొకటి, జిజ్ఞాసువులు. కొంతమంది దేవుడు ఎవరు, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే ప్రశ్నలతో ముందుకు వస్తారు. వారి కుతూహలం వారిని భగవంతుని వైపు నడిపిస్తుంది. అది జ్ఞానానికి తొలిమెట్టు. మరొకరు ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు. కొంతమంది తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. వారికి కావలసినది స్పష్టంగా తెలుసు. అది సంపద కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విజయం అవ్వవచ్చు. అది దైవానుగ్రహంతోనే లభిస్తాయని నమ్మి ఆయనను ఆశ్రయిస్తారు. ఆఖరివారు జ్ఞానులు. వీరు అందరిలో అత్యున్నతులు. తాము భగవంతుని అణు అంశమని గ్రహించి సేవ, ప్రేమ, శరణాగతి ఇవ్వే తమ స్వభావధర్మమని తెలుసుకున్నవారు. వీరు భగవంతునికి అత్యంత ప్రియులు. ఈ నాలుగు వర్గాలు భగవంతుని వైపు ప్రయాణించే మార్గాలే. కాని గమ్యం ఒక్కటే, దైవానుభూతి, దైవానుగ్రహం, దైవప్రేమ. మనిషి ఏ కారణంతో వచ్చినా భగవంతుని వైపు ఒక అడుగు వేస్తే ఆయన మనవైపు 100 అడుగులు వేస్తాడు. అదే ఆయన కరుణ, అదే ఆయన అపారమైన ప్రేమ. మన మనసు ఆయన వైపు తిరిగిన క్షణం నుండే మన ప్రయాణం ఆయన చేతుల్లో సురక్షితమవుతుంది. ఈ నాలుగు వర్గాలలోకెల్లా జ్ఞానంతో భగవంతుణ్ణి పూజించేవారు, అనన్యభక్తితో ఆయనను ఆశ్రయించేవారు వారే అత్యంత ప్రియులు అని ప్రకటిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆపదలో ఉన్నవారు, కోరికలలో వచ్చినవారు, లేదా కుతూహలంతో అడుగుపెట్టినవారు, వారి భక్తి ఇంకా నిస్వార్థ స్థాయికి చేరలేదు. కాని భక్తి మార్గం అలా మొదలవుతుంది. నెమ్మదిగా, క్రమంగా మనసు పవిత్రమవుతూ కాలక్రమంతో వారి హృదయంలో ఒక వెలుగు పుడుతుంది. నేను భగవంతుని నిత్యాంశం, ఆయన సేవే నా స్వభావధర్మం అనే జ్ఞానం. ఈ జ్ఞానం వచ్చినప్పుడు భక్తి అనన్యమవుతుంది, మనసు ఏకచిత్తమవుతుంది. ప్రపంచం ఇచ్చే సుఖదుఃఖాలు వారిని కదిలించలేవప్పుడు. అనుకూలత కోసం వారు తపించరు, ప్రతికూలత వచ్చినప్పుడు శోకించరు. ఎందుకంటే వారికి తెలిసిపోయింది ఈ లోకం వారి నిజమైన నిలయం కాదు అని. అప్పుడు వారు పూర్తిగా భగవంతునికి శరణాగతి చేస్తారు. భగవంతునిపై దివ్యప్రేమతో తమను తాము అర్పించుకుంటారు. అది నిస్వార్థమైన భక్తి. అది భగవంతుని వైపు పరమ ప్రేమతో కూడిన నిస్వార్థమైన భక్తి.
1: ఉదారా సర్వయేవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్తితా సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం.
0: నాయందు భక్తితో ఉన్నవారందరూ నాకు ప్రియులే, కాని జ్ఞానంతో నన్ను గ్రహించినవారు, దృఢనిశ్చయంతో నన్నే ఆశ్రయించినవారు, తమ బుద్ధిని నాలోనే లీనమయ్యేలా చేసినవారు, వారు కేవలం నా భక్తులు మాత్రమే కాదు, వారిని నేను నా స్వరూపంగానే పరిగణిస్తాను. ఇది శ్రీకృష్ణుడు చెప్పే అత్యంత గంభీరమైన సత్యము. భక్తి మార్గంలో ఉన్నవారు అందరూ ఉత్తములే, కాని జ్ఞానంతో కూడిన అనన్య భక్తి కలిగిన వారు భగవంతుని హృదయాన్ని కట్టిపడేసే శక్తి కలిగి ఉంటారు అని చెప్తున్నారు. అటువంటి భక్తుని మనసు ప్రపంచపు అలజడులతో కదలదు. అతనికి ఒకే లక్ష్యం, భగవంతుని ప్రేమ, భగవంతుని సన్నిధి, భగవంతుని సేవ. అతని బుద్ధి నిశ్చలంగా ఒకే దిశలో నిలుస్తుంది. అతని హృదయం ఒకే పేరుని జపిస్తుంది. అతని జీవితం ఒకే సత్యాన్ని అనుభవిస్తుంది.
1: బహూనాం జన్మనామంతే జ్ఞానవామాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః.
0: ఎన్నో జన్మల సాధన, ఎన్నో జన్మల అన్వేషణ, ఎన్నో జన్మల జ్ఞాన సంపాదన తరువాత ఒక మహాత్ముడు చివరకు ఒకే సత్యాన్ని గ్రహిస్తాడు, ఉన్నదంతా భగవంతుడే అని. అప్పుడు అతను సంపూర్ణ శరణాగతితో భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. అటువంటి మహాత్ముడు నిజంగా చాలా అరుదు. యథార్థమైన జ్ఞానం భక్తితోనే పరిపక్వతమవుతుంది. జ్ఞానం లేకుండా విశ్వాసం పుట్టదు, విశ్వాసం లేకుండా ప్రేమ పెరగదు, ప్రేమ లేకుండా శరణాగతి సంభవించదు. అందుకే ఎన్నో జన్మల జ్ఞాన సంపాదన తరువాత జ్ఞాని యొక్క జ్ఞానం విజ్ఞానంగా, అంటే అనుభవజ్ఞంగా పరిపక్వతమవుతుంది. అప్పుడు అతడు గ్రహిస్తాడు, ఈ జగత్తు, ఈ జీవులు, ఈ శక్తులు అన్నీ భగవంతుని విస్తరణలు, నేను కూడా ఆయన అణు అంశనే అని. ఈ గ్రహణం వచ్చిన క్షణం నుండే అతను భగవంతునికి పూర్తిగా శరణాగతమవుతాడు. అవ్యక్త

పరమేశ్వరుడైన నన్ను నిరాకార అవ్యక్తం నుండి ఇప్పుడు ఒక రూపం తీసుకున్నానని అల్పజ్ఞులు అనుకుంటారు. అక్షరమైన సర్వోన్నతమైన నా దివ్యస్వరూపాన్ని వారు గ్రహించలేరు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక శాశ్వతమైన తత్వ వివాదాన్ని పరిష్కరిస్తున్నాడు. కొంతమంది అంటారు దేవుడు నిరాకారుడు మాత్రమే అని, మరికొందరంటారు దేవుడు సాకారుడే అని. ఈ రెండు దృక్పథాలు కూడా అసంపూర్ణమైనవే, ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయనను ఒకే రూపంతో బంధించలేం. ఆయన నిరాకారుడు సాకారుడు రెండూను. కానీ ప్రశ్న వస్తుంది మూలం ఏది అని, సాకార రూపం నుండి నిరాకారతత్వమా లేక నిరాకారతత్వం నుండి సాకార రూపమా అని. ఇదే సందేహాన్ని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు తొలగిస్తున్నాడు. ఆయన దివ్యమంగళ స్వరూపమే మూలం, అది అనాది, అది నిత్యం, అది దివ్యలోకాలలో ఎప్పటినుంచో ఉన్నదని. నిరాకార బ్రహ్మం అనేది ఆయన దివ్య శరీరం నుండి వెలువడే కాంతి, తేజస్సు మాత్రమే. పద్మపురాణం ఇలా చెప్తుంది, భగవంతుని దివ్యమంగళ స్వరూపం యొక్క కాలిగోళ్ల నుండి వెలువడే కాంతినే జ్ఞానులు బ్రహ్మం అని ఆరాధిస్తారు అని. అంటే సాకారమూ ఆయనదే, నిరాకారమూ ఆయనదే, రెండూ ఆయన శక్తులే, రెండూ ఆయన మహిమలే. సాకారంతో ఆయన నామం, రూపం, లీలలు, గుణాలు, దామం, పరివారం అన్నీ వ్యక్తమవుతాయి. నిరాకారంలో అవి అవ్యక్తంగా ఉంటాయి. నాహం ప్రకాశ

0: నా యోగమాయాశక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. అందుకే అజ్ఞానులు ఇతను మనలాగే పుట్టినవాడే అని అనుకుంటారు. పుట్టుక లేని, మార్పు లేని నా దివ్యస్వరూపాన్ని వారు గ్రహించలేరు. ఇక్కడ శ్రీకృష్ణుడు తన దివ్య రహస్యాన్ని వెల్లడిస్తున్నాడు. భగవంతుడు మన కళ్ళకు కనిపించకపోవడం ఆయన దూరంగా ఉన్నందుకే కాదు, మన హృదయం ఇంకా ఆయనను గ్రహించే స్థితికి చేరలేకపోయినందుకే. ఆయనను కప్పిపెట్టేది మాయ కాదు, యోగమాయ. అంటే ఆయన స్వంత దివ్యశక్తి. యోగమాయ రెండు పనులు చేస్తుంది. అర్హత లేని జీవులకు భగవంతుణ్ణి దాచిపెడుతుంది. మన హృదయం ఇంకా పవిత్రం కాలేదంటే, మన దృష్టి ఇంకా దివ్యాన్ని చూడగల స్థితిలో లేకపోతే యోగమాయ మనకు ఒక తెరలా నిలుస్తుంది. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నా మనకు ఆయన అనుభూతి రాదు. అదే యోగమాయ శరణాగతులైన భక్తులకు దివ్యదృష్టి ఇస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతునికి శరణాగతమవుతామో, మనసు శుద్ధమవుతుందో, అప్పుడు అదే యోగమాయ మన కళ్ళపై ఉన్న తెరను తొలగిస్తుంది. అప్పుడే మనం గ్రహిస్తాం పరమేశ్వరుణ్ణి. ఇదే విషయాన్ని పద్మపురాణం కూడా చాలా అందంగా చెబుతుంది. పవిత్ర హృదయమున్నవారికి మాత్రమే భగవంతుని దివ్య మంగళస్వరూపం కృప ద్వారా గోచరిస్తుంది అని. అంటే భగవంతుడు దూరంగా లేడు, మనమే ఆయనకు దూరంగా ఉన్నాం. మనమే ఆయనను చూడలేని స్థితిలో ఉన్నాం. ఎవరైతే ఈశ్వరుడికి విముఖంగా ఉంటారో వారు మాయచే కప్పబడతారు. ఎవరైతే ఈశ్వరుడికి శరణాగతి చేస్తారో, నిష్కామ భక్తితో ఉంటారో వారు యోగమాయ సంరక్షణలోకి వస్తారు.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.

అర్జున, నాకు భూతవర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు, కాని నేను ఎవరికీ తెలియను. ఈ ఒక్క వాక్యంలోనే శ్రీకృష్ణుడు తన సర్వజ్ఞత్వాన్ని, త్రికాలదర్శత్వాన్ని, అనంతమైన చైతన్యాన్ని ప్రకటిస్తున్నాడు. మనుషునిగా మనం కొన్ని గంటల క్రితం ఏమి ఆలోచించామో కూడా గుర్తుపెట్టుకోలేము, కాని భగవంతుడు అనంత జన్మలలో అన్ని జీవుల ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చర్య అన్నీ ఆయనకు స్పష్టంగా గుర్తుంటాయి. అదే సంచిత కర్మ. అనేక జన్మల నుండి మనం తెచ్చుకున్న అనంతమైన కర్మల రాశి. భగవంతుడు ఈ కర్మలనన్నిటినీ అచ్చం లెక్కపెట్టినట్లు తెలుసుకుంటాడు. ఎవరికి ఏ ఫలం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నీ ఆయన న్యాయబద్ధంగా నిర్ణయిస్తాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నాకు భూతవర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు అని. కానీ మనం ఆయనను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకంటే మన హృదయం ఇంకా శుద్ధం కాలేదు, మన దృష్టి ఇంకా దివ్యాన్ని చూడగల స్థితిలో లేదు, మన మనసు ఇంకా మాయ ఆవరణలో ఉంది. భగవంతుడు మన గురించి అన్నీ తెలుసుకుంటాడు, కాని మనం ఆయనను తెలుసుకోవాలంటే మనలో ఒక మార్పు రావాలి. అదే వినయం, భక్తి, భగవంతునికి శరణాగతి. ఇచ్ఛా ద్వైష సముత్తేనా

రాగం, ద్వేషం అనే ద్వంద్వాలు మోహం అనే అజ్ఞానం నుండే పుడతాయి. ఈ భౌతిక జగత్తులో పుట్టే ప్రతి జీవి ఈ ద్వంద్వాల చేతనే భ్రమింపబడుతున్నాడు. కృష్ణుడు ఇక్కడ మనిషి జీవితంలో అత్యంత పెద్ద మాయను బయటపెడుతున్నాడు. ప్రపంచమంతా ద్వంద్వాల మాయ, అంటే పగలు రాత్రి, శీతోష్ణం వేసవి, సుఖం దుఃఖం, లాభం నష్టం, జయం పరాజయం, అన్నిటికన్నా పెద్ద ద్వంద్వం పుట్టుక మరణం. పుట్టుక వచ్చిన చోట మరణం తప్పదు, మరణం వచ్చిన చోట మరో పుట్టుక తప్పదు. ఈ రెండిటి మధ్యే మన జీవితం సాగుతుంది. కాని సమస్య ద్వంద్వాలలో లేదు, సమస్య మన ప్రతిస్పందనలో ఉంది. మనకు నచ్చిన దాన్ని పట్టుకుంటాం, అదే రాగం. మనకు నచ్చిన దాన్ని తోసిపడేస్తాం, అదే ద్వేషం. ఈ ఇష్ట అయిష్టం ద్వంద్వాల స్వభావం కాదు, మన అజ్ఞానం యొక్క ప్రతిఫలం. మన బుద్ధి తప్పుదారిలో ఉంది. సుఖమే మంచిది, దుఃఖం చెడ్డదని ఒక తప్పుడు నిర్ణయంలో ఉంది. కాని నిజమేమిటంటే, సుఖం మనల్ని బంధిస్తుంది, దుఃఖం మనల్ని మేలుకొల్పుతుంది. సుఖం మాయను మందం చేస్తుంది, దుఃఖం మాయను పలచన చేస్తుంది. కాని మనం ఈ రహస్యాన్ని గ్రహించలేకపోతున్నాం. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఎవరైతే రాగద్వేషాలకు అతీతంగా ఎదుగుతారో, ఎవరైతే సుఖదుఖాలను సమంగా చూస్తారో, ఎవరైతే ద్వంద్వాల మధ్య నిలకడగా ఉంటారో, వారే నిజమైన యోగులు, వారే నిజమైన భక్తులు, వారే నిజమైన జ్ఞానులు. ఏషాం

ఆహ! ఎవరైతే పుణ్యకార్యాలతో తమ పాపాలను పూర్తిగా శుద్ధి చేసుకుంటారో వారే ఈ రాగద్వేష ద్వంద్వాల నుండి విముక్తి పొందుతారు. అటువంటి పవిత్ర హృదయాలు దృఢసంకల్పంతో భగవంతుణ్ణి ఆరాధిస్తారు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చెబుతున్నాడు. మన జీవితంలో సుఖదుఖం, లాభనష్టం, జయం పరాజయం ఈ ద్వంద్వాలు తప్పవు, కానీ వాటి బంధనంలో పడటం తప్పించుకోవచ్చు. ఎవరైతే భగవత్ప్రాప్తిని సంకల్పంగా మార్చుకుంటారో వారు జీవితాన్ని పూర్తిగా వేరే కోణంలో చూస్తారు. కష్టాన్ని శాపంగా కాదు, వారు అవకాశంగా చూస్తారు. వారికి బాధ అంటే శిక్ష కాదు, ఆధ్యాత్మిక పురోగతికి వచ్చిన ఆహ్వానం. అది మనసును శుద్ధి చేసే అగ్ని, అది అంధకారాన్ని కరిగించే ఔషధంగా వాళ్ళు పరిగణిస్తారు. సుఖాన్ని ఆశ్రయంగా కాదు, అప్రమత్తంగా చూస్తారు. సుఖం ఆత్మను మరుగున పరుస్తుందని తెలుసుకుంటారు. అందుకే సుఖం వచ్చినా పొంగిపోరు, దుఃఖం వచ్చినా కుంగిపోరు, రాగద్వేషాల నుండి విముక్తి పొందుతారు. ఇష్ట అయిష్టాలు, ఆకర్షణ వికర్షణలు, రాగద్వేషాలు ఇవి మనసును బంధించే గొలుసులు వంటివి. వీటినించి తప్పించుకోవాలంటే పుణ్యకార్యాలు, శుద్ధచింతనలు, భక్తి మార్గమే ప్రధానం. అప్పుడు మాత్రమే దృఢసంకల్పంతో మనసు ద్వంద్వాల నుండి విముక్తి పొందినప్పుడు భగవంతుని వైపు దృష్టి నిలకడగా మారుతుంది. అప్పుడు భక్తి అలజడి లేని సరస్సులా మారుతుంది. అప్పుడు ఆరాధన దృఢసంకల్పంగా మారుతుంది. ఇప్పటివరకు మనం జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయంలోని వివిధ శ్లోకాల తాత్పర్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి క్లుప్తంగా మొత్తం ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామో చూద్దాం. ఈ అధ్యాయం మొదటిలోనే శ్రీకృష్ణుడు, ఓ అర్జున, నీ మనసు నాయందే నిలిచి ఉంటే నన్ను సంపూర్ణంగా సందేహం లేకుండా తెలుసుకోగలవు అని చెప్తాడు. అంతేకాకుండా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8 ఇవన్నీ నా అపరాప్రకృతి యొక్క భౌతిక శక్తి అని చెప్తాడు. కాని దీనికంటే ఉన్నతమైన శక్తి ఒకటి ఉంది, అదే నా పరాప్రకృతి జీవశక్తి, దాన్నే ఆత్మశక్తి అని కూడా అంటారు. ఈ 2 శక్తుల ద్వారానే సమస్త సృష్టి ఉద్భవిస్తుంది, నిలుస్తుంది, లయమవుతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఇంకొక గొప్ప సత్యాన్ని చెప్తాడు. ఈ జగత్తు అంతా నాయందే గుచ్చి ఉంది, పూసలు దారానికి గుచ్చినట్లుగా అని. మనకి కనిపించేది రూపాలు మాత్రమే, కాని వాటిని కలిపి ఉంచేది అదృశ్యమైన దైవచైతన్యం. నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రుల్లోని ప్రకాశాన్ని నేనే, వేదాలలో నినదించే ఓంకారాన్ని నేనే, భూమి సువాసనను నేనే, అగ్ని తేజస్సుని నేనే, ప్రాణులలోని జీవశక్తిని నేనే, మనుషుల్లో ఉన్న ప్రతిభ, బలం, ప్రజ్ఞ అవి నేను ప్రసాదించినవే అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తాడు. సత్వం, రజస్, తమస్ ఈ 3 గుణాలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కాని ఈ గుణాలు మనల్ని మోహంలో పడివేస్తాయి, నిజాన్ని కనిపించనీయవు. అందుకే మనిషి శాశ్వత సత్యాన్ని మరిచి క్షణిక సుఖాల వెంట పరుగెడతాడు. ఈ అధ్యాయం మనకు చెబుతున్నది ఒక్కటే, భగవంతుడు ఎక్కడో దూరంలో లేడు, మనలోనే ఉన్నాడు. మన దృష్టి మాయలో చిక్కుకపోయింది అంతే. మన హృదయం భగవంతుని శరణాగతితో నిండితే జ్ఞానం వెలుగుతుంది, మోహం కరుగుతుంది, జీవితం దివ్య మార్గంలో సాగుతుంది.

ఈ శ్లోకానికి అర్థమేమిటంటే, వాసుదేవ పరావేద అంటే వేదాల పరమార్థం వాసుదేవుడే అని, వాసుదేవ పరామక అంటే యజ్ఞాల పరమలక్ష్యమూ వాసుదేవుడే, వాసుదేవ పరాయోగ అంటే యోగం చేసే ప్రతి శ్వాసలో వాసుదేవుడే ఉన్నాడని, వాసుదేవ పరాక్రియ అంటే మనిషి చేసే ప్రతి శ్రేయోక్రియకు మూలం వాసుదేవుడే అని, వాసుదేవ పరం జ్ఞానం అంటే జ్ఞానానికి వెలుగు, జ్ఞానానికి గమ్యం వాసుదేవుడే అని, వాసుదేవ పరం తపః అంటే తపస్సు యొక్క తత్వం ఫలం రెండూ వాసుదేవుడే, వాసుదేవ పరోధర్మ అంటే ధర్మం నిలబడేది వాసుదేవుని చైతన్యంతోనే అని, వాసుదేవ పరాగతిహి అంటే మన చివరి గమ్యం పరమశరణం వాసుదేవుడే అని. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషస్తు.